0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పేరి శ్రీరామమూర్తి వయలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డిఎస్ఆర్ మూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి బ్రోవ భారమ బహుదారి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Carnatic classical violin recital by Sri Peri Sriramamurthy. He is accompanied on Mridangam by Sri D.S.R. Murthy. Sri Peri Sriramamurthy begins his violin recital with Brova Bharama, a composition of Saint Tyagaraja in Rag Bahudari, set to Aditaal.

0: ఇప్పుడు వినండి శుభపంతువరాళి రాగంలో త్యాగరాజస్వామి కృతి నే పొగడకుంటే కండచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు నే పొగడకుంటే, ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శుభపంతువరాళి, సెట్ టు ఖండచాపుతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పేరి శ్రీరామమూర్తి వయలిన్ వాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డిఎస్ఆర్ మూర్తి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నిన్నాడ నేల, కన్నడ రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical violin recital by Shri Peri Shri Ramamurthy. He is accompanied on Mridangam by Shri DSR Murthy. Continuing the concert, you will now listen to a composition of Saint Tyagaraja in Rag Kannada, Ninnada Nela, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి, పరలోక భయము లేక, మందారి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: శ్రీపేరి శ్రీరామమూర్తి కంక్లూడ్స్ హిస్ వయలిన్ రిసైటల్ విత్ పరలోక భయము లేక, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ మందారి, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పేరి శ్రీరామమూర్తి వయలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డిఎస్ఆర్ మూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical violin recital by Shri Peri Sriramamurthy. He was accompanied on Mridangam by Shri DSR Murthy. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

కార్యక్రమంలో వెంకటాద్రి స్వామి కీర్తనలు విన్నారు. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ రామమూర్తి గాత్ర కచేరి వింటారు. ఆద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎన్ రామమూర్తి. హీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
3: కార్యక్రమంలో ముందుగా వినండి సర్జనాభ, రాగం చక్రవాకం, ఆదితాళం, స్వాతి తిరునాళ్ రచన.
4: శ్రీ రామమూర్తి బిగిన్స్ హిస్ వోకల్ రిసైటల్ with a composition of Swati Tirunal in Chakravakam, Sarojanabha, set to Aditaal.

0: ఇప్పుడు వినండి శ్యామశాస్త్రి కృతి మరి వేరే గతి ఎవ్వరమ్మా, ఆనంద భైరవిరాగం మిశ్రచాళం.
1: లిసన్ టు మరి వేరే గతి ఎవ్వరమ్మా, ఎ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ ఆనంద భైరవి, సెట్ టు మిశ్ర చాపుతా.

0: కార్యక్రమంలో చివరిగా వినండి, నను పాలింప నడిచి వచ్చితివో, త్యాగరాజస్వామి కృతి, మోహనరాగం, ఆదితాళం.
1: శ్రీరామమూర్తి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మోహన, నను పాలింప నడిచి వచ్చితివో, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు వరకు శ్రీ ఎన్ రామమూర్తి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకందించే ప్రత్యేక సంగీత స్వంతి రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri N. Ramamurthy. He was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri Varanasi Kali Prasad Babu. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7, an exclusive Indian classical music channel.

0: ఛానల్.
1: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime in music.